గోప గౌళణి దేవుని ఆగుంద రాస కేళసి వృందావని గోప గౌళణి దేవుని ఆగుంద రాస కే